0: people grow crops in areas with elephants, and the elephants come and raid their crops. So when an elephant comes and destroys your crops, you and your family are going to starve. We are talking about millions of people, millions of houses. We are talking of hundreds of thousands of acres of cultivation. So over almost half the country that are coexisting with elephants in Sri Lanka. Many of them are coexisting with conflict.
1: Vaidya. ఈ ఆవని అలియ తర అరే అప్పే బాల్ మెతన హెతియా కోమారే పాయ 45 ఆతి ఒతని గెనకొట ఇర కోమారే హా పెలేక కయా గెహువా కయా గహనకొట అప్పే బాల్ దన మెతన గినికొడ గాబుది ఎన హెతి ఇరస తన్న ఎలోవని గియా అలియ పాస అలియ పాస కే బాల్ కయా గెహువర పాస దీగా ఇర మాన్ టోచ్ ఏ గాల బా మే నో క్రోచ్ ఏది వహం కల అల్లువా అల్ల బానకొట అలి ఎకే ఇన్నే ఏకే మేచ్చరత సామాను ఉసేగే
2: అపి ఆహన ఇదేన్ అపి ఇది కొచ్చర హరి టోచ్ ఏ గాగన బలాగ నిన్నన ఉదే పాందర హెట యనక
1: కోమారి
2: నత్తం ఇదిన్ దనా సొట్ట గ నియమడ మే కుమురు హెటం దై
3: బాక జనం అది
1: పల్లెరా కేన హవస గిహిల్లా తమంగే మే వగా కర్న బిమే హవస హతరే ఇందలా పహోద ఉదే హాయ వితరనక రాయ పహాన్ కర్న ඒ පහන් කරන්නේත් ගස් උඩ පැල් හදාගෙන ඒ ගහ උඩ නගෙන හවස කාලා අපි කාලා බීලා
0: So the farms are some distance away from the house. So the man of the house has to go and guard the cultivation in the night. And then all the time he's wondering what's happening in my house. Are my children and my wife safe? In the same way, their family is wondering, is my father safe? Will he come back tomorrow?
1: Ramya Rachina Danawa, Ali Bomba Danawa, Ewage Goda Dewal, Eka Eka Upakrama Yodanawa Aliyata. ඒ බැරිම තරක් වුණොත් අලි අපේ පස්ස එලෝගන එනකොට අපි කරන්නේ දුවගෙන ගිහලා දඩ දඩ ගාලා පැලට නගිනවා. වටේට ටෝච් එක ගහ ඉඳලා අලි එනවා. අලි එනකොට අපි පැලෙන් වහිනවා. බැහැලා ඊට පස්සේ අලිත් එක ගිහලා මූ වෙන හැප්පෙන ළඟට යනවා. ගිහලා අලි වෙටි දානවා. කෑ ගහනවා.

0: ఇలా మా తాతకి నెగ్గిన తీకి అమ్మాయి ఉనా నటి ఉనా మీ హిందచ్చ
1: అమ్మాయి రాసి వెడట గియా కాండనే తూనా పిట అమ్మ కూడా కండువా మామ గ్యామ్మడు కూడా కాదురే మమ్మకి తాత ఆదిరే కూడా ఏ తా మగిలో ఓకే